ఖేమకుశల పయాశనానా పారబ్రహ్మ విటో కుర్బానా గురపూరై కీర్తి పూరీ ప్రభు రవ రహ్యా పార పూరీ ఖేమ కుశల పయాశనానా పార బ్రహ్మ విటో కుర్బానా గుర కే చరణ కవల రద తారే బిగన నాలా